0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు
0: గారే గారే
1: సూరకి దరది ఇన్నాయా అదు
2: చతుర నార అమ్మ.